నేను సేవ దారి ఆ సేవ దాసిలై కుస్తి పట్టు సాగు
व्यक्तिबाट मुद्दा मामिलाहरूको सुनवाई सहजीकरण न्याय निरूपण गर्ने कार्य छिटो छैन तर नियमित रूपमा गरिनेछ। नगरपालिकाबाट जारी भएको प्रकाशन गरिनेछ।

ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల ఓ సుత సయిత క

పచ్చత్తర రావడ కుమ్మకడ హనుమన్ యోతత్వభాగోతతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలౌ నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయిత బడో లేత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సారా రామ్.